శ్రీరాంలలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథనందన భగవానికి, శ్రీ కైకేయీనందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారోభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథకి, శ్రీ అయోధ్యాధామకి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యుకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి, ప్రాతః

వైభవం నిషంగ చాప సాయకం ధరం త్రిలోక నాయకం దినేశ వంశమండనం మహేశ చాప ఖండనం మునీంద్ర సంతరంజనం సురారి వృంద భంజనం మనోజ వైరి వందితం అజాది దేవ సేవితం విశుద్ధ బోధ విగ్రహం సమస్త దూషణాపహం నమామి ఇందిరాపతిం సుఖాకరం సతాంగతిం భజే సశక్తి సానుజం శచీపతే ప్రియానుజం త్వదంగ్రిమూలయే నరా భజంతి హే నమత్సర పతంతి నో భవర్ణమే వితర్క వేచి సంకులే వివిక్తవాసినః సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం తమేకమద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం కుయోగినాం సుదుర్లభం స్వభక్తకల్పపాదపం సమం సుసేవ్యమన్వహం అనూపరూప భూపతిం నతోహముర్విజాపతిం ప్రసీద మే నమామి తే పదాబ్జ భక్తి దేహి మే పఠంతి యస్తవం ఇదం నరాదరేణ తే పదం వ్రజంతి నా